0: బై డాక్టర్ రామవరపు మాధురిదేవి.
1: డాక్టర్ రామవరపు శరత్ బాబు ఆర్ శ్రీమతి విజయలక్ష్మి కి బేటి డాక్టర్ ఆర్ మాధురిదేవి నే వీణా వాదన్ కి శిక్షా అప్ని మాతాజీ వీణా గురు శ్రీమతి రామవరపు విజయలక్ష్మి కే పాస్ ప్రాప్త్ కి. ఆప్నే సంగీత్ కి బారీకియా సుప్రసిద్ధ వీణా విద్వాన్ డాక్టర్ ఈమణి శంకర్ శాస్త్రి సే సీఖి. మనోధర్మ కా పాలన్ కర్తే హువే వీణా పర్ లయబద్ధ తరీకే సే రస్ ఆర్ భావ కా ప్రదర్శన్ డాక్టర్ రామవరపు మాధురిదేవి కి విశిష్టతా రహీ హై. వీణా వాదన్ మే ఆకాశవాణి ద్వారా ఏ గ్రేట్ ప్రాప్త్ డాక్టర్ ఆర్ మాధురిదేవి నే కై భారతీయ ఆర్ అంతరాష్ట్రీయ మంచో పర్ అప్ని కళా కా ప్రదర్శన్ కియా హై. ఆప్కో విభిన్న పురస్కారో సే సమ్మానిత్ భీ కియా జా చుకా హై.
0: బోర్న్ టు డాక్టర్ రామవరపు శరత్ బాబు అండ్ లేట్ శ్రీమతి రామవరపు విజయలక్ష్మి, డాక్టర్ మాధురిదేవి ఇస్ అన్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి. She began her training in Veena at an early age under the guidance of her mother, a well-known Veena guru, and even gave her first presentation at the age of 8. She later honed her skills under the tutelage of the renowned Veena artist, late Dr. Imani Shankar Shastri. Dr. Madhuri Devi has earned her PhD degree for her thesis on the rasa elements in Telugu musical compositions of the prominent composers since Annamacharya up to 19th century. As an artist, she has performed extensively in respected platforms all over the globe and is the recipient of a number of awards, titles and felicitations. Her music has been appreciated for expounding the rasa and bhava aspects of melody, manodharma and her command over laya. She also has a number of compositions to her credit.
1: आज के कार्यक्रम में डॉक्टर रामवरपु माधुरी देवी की संगत कर रहे हैं मृदंगम पर श्री महादासु येडकोंडलु और घटम पर श्री मावडूरु सूर्यप्रसाद.
0: इन टुनाइट्स कॉन्सर्ट डॉक्टर रामवरपु माधुरी देवी इज अकॉम्पनीड बाय श्री महादासु येडकोंडलु ऑन द मृदंगम एंड श्री मावडूरु सूर्यप्रसाद ऑन द घटम.
1: डॉक्टर आर माधुरी देवी, आज के कार्यक्रम का आरंभ नाटराग में मुत्तैया भागवतार की रचना शक्ति गणपतिम से कर रही हैं, जो कि रूपक ताल में निबद्ध है.
0: डॉक्टर रामवरपु माधुरी देवी बिगिन्स हर कॉन्सर्ट विथ शक्ति गणपतिम, अ कॉम्पोजिशन ऑफ मुत्तैया भागवतार इन नाटरागम रूपक तालम.